ఉంటే శివాచార్య ఇది వ్యవహ్రియంతే ఏతే ఉత్పత్తి జననకాలే ఏవ శైవాహ తత్ర పాంచరాత్ర ఆగమే తావత్ దీక్షా ఇది కశ్చన సంస్కార అస్తి యథావా జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే ఇది ఏకం ఏకం వాక్యం అస్తి ఏవంచ ఉపనయన సంస్కారాత్ అనంతరమేవ వైదిక ధర్మే ప్రవృత్తి యోగ్యత జాయతే తద్వత్ అత్రాపి దీక్షా ఇది కశ్చన సంస్కార అస్తి తత్ర సమయ దీక్ష ఇది ప్రథమ సమయ నామ ఇదానీం సమయ శబ్దస్య అర్థః మయా ఉక్తః ఏవంచ సమయ సమయస్య సమయే ప్రవేశార్థం శైవ సమయస్య స్వీకరణార్థం శైవ నియమానాం స్వీకరణార్థం ఏకః సంస్కారః తస్య సమయ దీక్ష సమయ దీక్ష సంస్కార ప్రాప్తి అనంతరమేవ శైవ ధర్మాన్ అనుష్ఠాతుం కశ్చన పురుషః శక్నుయాత్ తదనంతరం విశేష సమయ దీక్ష తదనంతరం నిర్వాణ దీక్ష తదనంతరం ఆచార్యాభిషేకః ఇత్యేవం రీత్యా ప్రధానతయా చత్వార సంస్కారాః సంతి తత్ర ఏతే ఆదిశైవాః ఏతేషాం ఏతే సర్వేపి చత్వారః సంస్కారాః అతీవ ఆవశ్యకాః ఇతి న తథాపి లోక వ్యవహారార్థం అనుష్ఠేయం ఏవ ఏవంచ ఏతే మందిరాదిషు పూజాది కరణార్థం అస్మిన్ సంప్రదాయే నకేవ సామాన్య బ్రాహ్మణ సముదాయే కులే జాతౌ జాతః ఇతి న అస్మిన్ సంప్రదాయే జాతః స్యాత్ కించ దీక్షాదికం ప్రాప్తవాన్ స్యాత్ తాదృశ్యస్య ఏవ అధికారః ఇతర ఇతరేషాం తావత్ శైవే అధికారః నాస్తి వా ఇత్యుక్తే అస్తి ఏతే ఇతరే అపి జనాః బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాః తత్ర అనులోమ జాతయః ఇతి ఏతే సర్వేపి దీక్షాం ప్రాప్య స్వస్య స్వస్వ గృహేషు పూజాదికం కర్తుం శక్నువంతి ఏవంచ పూజా ద్విధా ఉక్తా ఆత్మార్థ పూజా పరార్థ పూజా ఇతి ఆత్మార్థ పూజా నామ స్వస్య స్వస్య గృహేషు అనుష్ఠేయా పూజా ఆత్మార్థ పూజా మందిరాదిషు అనుష్ఠేయా పూజా పరార్థ పూజా ఇత్యేవం పరార్థ పూజాయాం అధికారినః ఏతే ఏవ ఏతేషాం ప్రమాణభూత గ్రంథాః శైవాగమాః ఏవ తదనురోధేన వయం తత్ర శైవమతస్య పరిపాలనం కుర్మః ఏవం రీత్యా ఇవ తమిళనాడు ప్రదేశే ప్రచలతి ఏవం శైవాగమ విషయే మయా పరిచయః కారితః ఇతోపి బహవః సామాన్యతయా అహం ఉక్తవాన్ ఇదానీం సమయః ప్రాయః అతీతః ఇదానీం ప్రశ్నాన్ ప్రష్టుం శక్నువంతి తదనంతరం ఏది సమయ స్యాత్ విశిష్య వక్తుం అహం సన్నద్ధ అస్మి శ్రీ గురుభ్యో.